తమను ధను కది దిశకు లుటాయా వో జీవన ఆధారువా జీవన కే బాదార్ మేరా కది అచ్చా హీ వ్యవహార్ హువా అబ్ ఉకడ్ రహా హై మేలా ఆయీ ప్రియా మిలన్ కీ దేలా ఆయీ ప్రియా మిలన్ కీ దేలా